బాహ్య అందం కాలంతో మారిపోతోంది, కానీ అంతరంగ అందం కాలంతో పెరుగుతోంది. దయ, సహనం, అనుభూతి ఇవి కనిపించవు, కానీ మనసుకు తాకుతాయి. ఆమె దగ్గర ఉండగానే శాంతి అనిపిస్తే అదే నిజమైన అందం.

మన లోపాలను అంగీకరించడం, మనల్ని మనం ప్రేమించడం ఇది సులభం కాదు. కానీ ఒకసారి మొదలు పెడితే మనలో ప్రకాశం బయటపడుతోంది.

అద్దం ముందు నిలబడి మనల్ని మనం ఎలా మాట్లాడుకుంటామో అదే చాలా ముఖ్యం. నేను సరిపోతాను అన్న మాట మనసుకు బలహీనపరుస్తుంది. నేను సరిపోతాను అన్న మాట మనసును బలపరుస్తుంది.

మిత్రులారా శిస్తున్నాం. నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు, కానీ మీరు గుర్తించాలి అందాన్ని వెతకకండి. మీరు ఉన్న చోటే అందాన్ని సృష్టించండి. ఇది సౌందర్య లహరి. నమస్కారములు, శుభదినం.

0: On the hour, every hour. Radio Marches.
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సాయంత్రపు వేళ నేను మీ కృతిక ఉంటాను. మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు స్వరాల వేదిక అనే కార్యక్రమం అయితే ఈ కార్యక్రమంలో మీరు మా తోడుగా ఉంటారని ఆశిస్తూ అనుకుంటున్నాం. మొదలు పెట్టున్నాం నీటి కార్యక్రమం.

అవునండి, సంగీత రసికులు లారా, ఈ సంతృపు వేళ మీరు వంటగడిలోనున్నారైతే లేదా మీ బోన్ని ఆనందిస్తున్నారైతే షురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున

అవునండి, సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

ప్రేమలో ఏం చెప్తాం? నువ్వు లేని నా జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఒకసారి కళ్ళు మూసుకొని చూడు, అప్పుడు కనిపించే ఆ చికటే నువ్వు లేని నా జీవితం. అవునండి సంగీత రసికులారా.

0: దుర్భాగ్యంగామన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఎంటిటీతో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం, శుభరాత్రి.
1: ఏమైనా పనుందా?
2: ఏం లేదు, ఇట్లానే సవారీకి పోవాలి.
1: నేను కూడా వస్తాను.